0: COVID-19 ట్యాబ్లెట్ పలుచురాలింగాను బ్రో నీడు వాళ్ళని మండల్లా నీళ్ళు కోవిడ్ బ్రో పుజు మన్నీడు మేము కోవిడ్ వండ కరణి వాళ్ళని ఆను బ్రో నాబజాల్ ట్యాబ్లెట్ వండవ మన్నీడు నాలుగు మన్ ఇంకో మండ ఎంగళ కాన్ పుల్గ మేమి వండ ఎంగపల్ పీన్ మేమి చేయాలి పురుగు పురుగు పడని పడని యాపీన్ ఓనలని పల్ నేను కోవిడ్ నీడు నీడు పల్గల ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ మండ ఊళ్ళు గుజు కాన్ మేమి జరే ఏంటనే పుల్గావుడు మేమి ఎంగ చెరంగూరు మండ యూంగు నేనడు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ నేనడు మన కాంగు నల్గుల మన పడాలి ఊళ్ళు నుంగు నల్గు మన బజడి ఊరాంగ పూజు నేనడు కలణి ఒళని కడే కోవిడ్ నీడు ఎంగళ్ళని పిలిపిన పుజు నగిడ మన వండల ట్యాబ్లెట్ మన నీనడు నాలుగు పుజు మన ఏనుగు క్లినిక్ కడే చాలా నగు మన నే చెలంగూరు నీళ్ళు వండలు మంగులు చులో మీడి ట్యాబ్లెట్ పుజు మంగులు నాకు ఎంగ కోవచ్చిడి ఎంగ మంగులు నాకు చేరి చేచా లేరా పుజు మన మడలని బడలు మన అనే వంగి ఇబో మీడి కడే 1-800-020-080 మిన్నీటి వండులు పీన్ వండులు మంగులు చులో చలాజంగా మెరిజిన్ అనుబురు ట్యాబ్లెట్ వాళ్ళు పీన్ వండిచా మణిన్ వండిచా యాప వండి ఉలు మండు మడో ఊరాంగ మేమి చులాలని బల్ పూల్గా వాళ్ళు నిన్నటిని కోవిడ్-19
1: Let's go, girls.